0: रेडियो मॉरिशस
1: 800 किलो हर्ट्ज पर ये है रेडियो मॉरिशस।
0: रेडियो मॉरिशस,
1: रेडियो मॉरिशस।
2: बालानंदम బాలానందమనే తెలుగు కార్యక్రమం మధ్యాహ్నపు వేళ 45 నిమిషాలకు ప్రసారం చేస్తాం ప్రతి శనివారం నాడు 1 గంట దాకా. బాలానందం అనేది మన ముద్దు ముద్దు పిల్లల కోసం, విశేషంగా ఈ 45 నిమిషాలకు మన చిన్న పిల్లల కోసం ఎన్నో మధురమైన పాటలు ప్రసారం అవుతుంది. విశేషంగా మాతృ దినోత్సవం జరుపుకుంటున్నాం రేపు. ఈరోజు నుంచే కొంతమంది జరుపుకుంటున్నారు. రేపటి వరకు నిజంగా అమ్మ దినోత్సవం, మాతృ దినోత్సవం ఇది ఒక్కరోజు జరుపుకునే ఉత్సవం కాదు. జీవితం అంతా అమ్మ కోసం ఉత్సవాలు జరుపుకుంటూనే ఉంటాం కదా. పదండి శ్రోతలరా, ముద్దు ముద్దు పిల్లలరా, మన ఈ మధ్యాహ్నపు వేళ కార్యక్రమం విశేషంగా మన బాలల కోసం, మన పిల్లల కోసం ప్రసారం అవుతున్నది.

0: పిల్లలు అల్లరి చేస్తూనే ఉంటారు కదా,
1: లేట్ నైట్ పాలిష్ చేయి, కుళ్ళు సాక్స్ వాష్ చేయి,
0: అలాగే మన ఇంట్లో ఇది ఆనందం తెస్తారు కదా.
1: బింబిలికి బిలాబీ
0: అమ్మలు కోపంగా వస్తే పిల్లలు తమ చురుకైన మార్గాన్ని ఉపయోగించి వాళ్ళ వెంట పడుతూ మేమే అలసిపోతాము కదా, కానీ వాళ్ళ అల్లరి మన జీవితంలో ఒక భాగం ఉంది.

చిన్న పిల్లలకు అంటే మాకు చాలా ఇష్టం కదా. వాళ్ళు మన జీవితంలో అద్భుతమైన పాత్ర ఉంది కదా. ఈ పాత్రతో మనం తల్లిదండ్రులం అంటాం కదా. మాతృ దినోత్సవ శుభ సందర్భంగా అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.

పిల్లలు రోజు లేచి ఉంటారు, అమ్మకు ప్రేమ ఇవ్వడం, ఇంకా ఎన్నో ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు.

0: చదువుకుంటానమ్మా.
1: పిల్లలు చిన్నప్పటి నుంచి తమ ఇష్ట మిత్రులు తమ దగ్గరున్న మిత్రులు పెద్దగా అయిన తర్వాత ప్రేమగా ఈ స్నేహం పెంచుకుంటారు. అలాగే కొంతమంది పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఈ స్నేహం ఈ బంధం ప్రేమగా పెంచుకుంటారు.

0: పిల్లలు తమ బాల్యంలో ఎన్నెన్నో ఆటలు పాటలు ఎన్నెన్నో అల్లరి చేసి విధిలో చేసే భాగంలో పెద్దగా అయిన తర్వాత అన్నీ మార్చుకుంటాయి కదా. కానీ కొంతమంది పిల్లలు ఈ అల్లరి అలవాట్లతో పెద్దగా అయిన తర్వాత కూడా అలాగే చేస్తూనే ఉంటారు.
1: ఉప్పు చేప పప్పు చారు, ఉప్పు చేప రిక్షాలో వచ్చేవాళ్ళం. ఎందుకే ఎంతలా నడిపిస్తున్నావు?
2: రిక్షా ఎందుకే? దీంతో చక్కగా కొబ్బరి లౌజులు కొనుక్కున్నాం పదా.
1: తీసుకోవే
2: రెండు కొబ్బరి లౌజులు ఇవ్వ. అబ్బా ఎంత బాగుంటాయో.
3: ఇదిగోమ్మా.
2: అత్త నా డబ్బులు నాకు ఇచ్చే. తాత ఇదిగో భోంచే.
1: హా

పిల్లల అల్లరి అంటే తమ చిలిపితనం. చిలిపితనంగా పిల్లలు అల్లరి ఎంత ముద్దుగా ఉంటుందో అది మన జీవితంలో యొక్క భాగం. పిల్లల చిలిపితనం ఇంటికి ఆనందం తీస్తుంది కదా.

పిల్లల అల్లరి ఇంటి ఆనందం, చిన్నారుల అల్లరిలోనే అస్సలు సంతోషం కదా. పిల్లల చిలిపితనం మనస్సుకు నవ్వులు పెంచుతుంది. అల్లరి చేసే పిల్లలే ఇంటికి కళ. అమ్మలు కోపంగా వాళ్ళ వెంట వెళ్తారు, కానీ ఈ చిలిపితనం మన ఆనందం వస్తుంది. పిల్లల అల్లరి చూసి కోప

అమ్మ పిల్లల బంధం ప్రేమకు ప్రతిరూపం కదా. అమ్మ పిల్లల బంధం మాటల్లో చెప్పలేని మమకారం. అమ్మ ఒడిలో పిల్లలకు ప్రపంచమే సురక్షితం. అమ్మ పిల్లల బంధం జన్మ జన్మల అనుబంధం. అమ్మ ప్రేమ పిల్లల నవ్వు అందమైన బంధం. అమ్మ పిల్లల బంధం దేవుడు ఇచ్చిన అమూల్యమైన వరం. అమ్మ పిల్లల మధ్య బంధం ఎప్పటికీ చెదరని అనుబంధం. అమ్మ హృదయం పిల్లల కోసమే కొట్టుకుంటుంది.

అమ్మ పిల్లల బంధం ప్రేమతో నిండిన పవిత్ర అనుబంధం అమ్మ చేతి స్పర్శలోనే పిల్లలకు భరోసాగా దాగి ఉంటుంది అమ్మ పిల్లల బంధం కాలం మారినా మారని ప్రేమ అమ్మ ప్రేమకు హద్దులు లేవు పిల్లలపై మమకారానికి అంతు లేదు నిరంతరంగా చంటి పాపగా ఉంటాము మన అమ్మ కోసం

0: చాలా బాగా పాడావు అది. ఈ పాట మీ అమ్మకు నచ్చిందా?
1: మీకు నచ్చిందా అమ్మా?
0: చాలా బాగా నచ్చింది.

శ్రోతలారా, విశేషంగా మన పిల్లలారా, ఈ మధ్యాహ్నపు వేళ మన పిల్లల మీద ఇంకా మా అమ్మ మీద ఎన్నో పాటలు ప్రసారం చేశాం. విశేషంగా మన బాలానందమనే తెలుగు కార్యక్రమంలో ఇంకా మాతృ దినోత్సవం శుభ సందర్భంగా మన కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ ఇంకొకసారి మీకు ఆనందంగా మీరు ఆనందంగా ఈ వీకెండ్ గడుపుతారని అనే నమ్మకంతో అమ్మలకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు, అమ్మ ఆశీస్సులతో జీవితమంతా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ వందనామిదిగర సెలవు తీసుకుని నమస్కారం.

0: This is Radio Marches.
1: Assalamu alaikum. Came to Mauritius.
2: Namaskar.
3: Shudrandariki Hrudaya Purvaka Namaskaram.
4: Ungal anaivarukkum vanakkam.
5: Radio Mauritius par dil se swagat hai aap sabhi ka.
6: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం.

స్వరాల వేదిక. శ్రోతలందరికీ మా వందనములు. ఈ శనివారం రాత్రి వేళలో మీరు వింటున్నది ఏఎం టు రేడియో ఛానల్ పైన మీ స్వరాల వేదిక ప్రసారం. మీ చెలి గిరిశాలినితో నేటి కార్యక్రమంలో అలవాటు ప్రకారంగా మీకోసం కొన్ని మధురమైన పాటలు ప్రసారం చేస్తూ అమ్మ మీద కొన్ని పద్యాలు చెప్తూ మన కార్యక్రమాన్ని సాగుదాం. వింటూ ఉండండి.

0: రేపు మే నెలకి 31 దేశంలో మనం అమ్మ దినోత్సవం లేదా మాతృ దినోత్సవం తల్లి దినోత్సవం అని కూడా చెప్పొచ్చు జరుపుకుంటున్నాం. అయితే ఈ వేళలో మీరు మీ అమ్మ కోసం ఏదో తయారు చేస్తున్నారని అనుకుంటున్నాం. నేటి కార్యక్రమంలో అమ్మ మీదే కొన్ని పద్యాలు మాటలు చెప్తూ ఉంటాం, వింటూ ఉండండి.
1: ముందు నేను పాడతాను ఈ పాట మీకోసం.
2: మా అమ్మ కోసం రాసిన పాట

అమ్మ ప్రేమకు అర్థం చెప్పడానికి పదాలు చాలవు. మన ముడతి గురువు, ముడతి స్నేహితురాలు, జీవితాంతం మన కోసం ఆలోచించే దేవతే అమ్మ. ఈ మదర్స్ డే సందర్భంగా ప్రపంచంలోని ప్రతి తల్లికి హృదయపూర్వక వందనాలు. అమ్మమ్మ.

అమ్మ చేతి వంటలో ప్రేమ ఉంటుంది, అమ్మ మాటల్లో ధైర్యం ఉంటుంది, అమ్మ ఒడిలో ప్రశాంతత ఉంటుంది. అందుకే ఈ ప్రపంచంలో తల్లిని మించిన ఆప్యాయత మరొకటి లేదు. శ్రోతలు, పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా అమ్మ కలలో మాత్రం ఎప్పటికీ చిన్నపిల్లలే. మన బాధను మనకంటే ముందే అర్థం చేసుకునే హృదయం అమ్మది. ఈ మదర్స్ డే రోజున ప్రతి తల్లికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జీవితంలో ఎన్నో సంబంధాలు వస్తాయి పోతాయి, కానీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా మన వెంట నిలిచేది పక్క అమ్మ మాత్రమే. తల్లి ప్రేమ స్వార్థం లేని పవిత్రమైన ప్రేమ, అలాంటి ప్రేమ ప్రతి అమ్మకు ఈ రోజు ప్రత్యేక శుభాకాంక్షలు. ఇంతటితో నేటి ప్రసారం పూర్తి అవుతున్నది. మమ్మల్ని వినడానికి ధన్యవాదాలు. ఇక మీ చెలిగిరి శాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు, శుభరాత్రి.